0: నిఖిల్కేనందు పుని రేడియో సారంగ్ 107.8 FM ఇనిత తుళు కార్యక్రమగు నిఖిల్కి మాతిరేగిల మోకి దింజి సుల్మెలో ఇనిత ఈ కార్యక్రమడు కర్ణాటక తుళు సాహిత్య అకాడమీడి నడతిన కానద కటదేర్న మహిమె అంచనే అకుల్న జనపద హిన్నలే ఈ చారద బగిట్టు పాత్ర ఉల్లెరు రాజీవ్ కక్కి పదవు
1: మాతిరేగిల సుల్మె సందాయమల్తుందు తుళువ మన్నద ఈ పొరుల పరిసరడు ಇನಿ ನಮ್ಮ ತುಳು ಭವನಡ್ ಸೇರುಂದ ಈ ತುಳು ಭವನಗ ವಿಶೇಷವಾಯ್ನಂಚಿತ್ತಿನ ಅರ್ಥ ಕೊಣತ್ತು ಬತ್ತಂದು ಬಂದಂದ ಅವಕ್ಕೆ ಕಾರಣ ಏನಂಚಿತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಭಾರ್ಯಾತ್ವ ಉಂಡು ತುಳು ಭವನದ ಆ ದುಂಪದ ಅಡಿಟ್ ನಡಪಡಂಚಿತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಎಂಚೆ ಇಪ್ಪುಡು ಬಣ್ಣ ತುಳುವ ಮಣ್ಣನ್ನು ಕಟ್ಟುನಂಚಿತ್ತು ನೆಲೆಟ್ಟು ತುಳುವ ಪರಪೋಕನ ಒರಿಪುನಂಚಿತ್ತು ನೆಲೆಟ್ಟು ಅವಡು ಪರಮಣಂಚಿತ್ತಿನ ಆ ಭಾವನೆಡು ನಮ್ಮ ಈ ತುಳು ಭವನ ನಿರ್ಮಾಣ ಆತಂಡು ಅವಕ್ಕೆ ಪೂರಕವಾದ ಬೇದಬೇತೆ ಅವಧಿರು ಬೇದಬೇತೆ ಅಧ್ಯಕ್ಷರ ನಕಲು ಈ ತುಳು ಅಕಾಡೆಮಿದ ಬುಲಿಚಲಿಗೆ ಓಡಾದು ಪೊರ್ಮಾಟ ಮಲ್ತ ನಕಲು ಉಲ್ಲೇರು.

0: నమస్కారం అయ్యా నీకు నాచం కాపికాడ నమస్కారం
1: యా నీకు విజయ కుమార్ కోటి ఎంపై పంతరణ
2: యా శివ శెట్టి లక్ష్మణ ఫుడ్ల
1: నమస్కారం అయ్యా నీకు లెక్కలికి పడి
2: నమస్కారం అయ్యా నీకు లెక్కలికి పడి నమస్కారం అయ్యా నీకు
1: లెక్కలికి పడి నమస్కారం అయ్యా నీకు లెక్కలికి పడి
2: ಅಂದ್ರೆ

0: సో సాహిత్యం
1: వ్యాపారం అస్వాధ్యాది సాహిత్యం ప్రపంచాలు
0: స్వార్థ భావన నిర్మాణం
1: మనోభావం నిర్మాణం
0: నానుపతి బ్రేక్.